గుణ సాగర జయ కబీర దిహులోక ఉజాగర రామదూత అతులిత బల ధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమది నివార సుమతి కే సంగీ కంచన భరణ విరాజ సువి